ఏహం నగేహం నసోకం నసాకం పరేయం పవిత్రం పునీతం గతాకం నజాతం నపాతం నమిత్రం నమంత్రే నమో ఏకతంత్రే నమో ఏకతంత్రే న ధర్మం న భర్మం న సర్మం న సాకే న వర్మం న చర్మం న కర్మం న బాకే న సత్రం న మిత్రం న పుత్రం స్వరూపే నమో ఆదరూపే నమో ఆదరూపే కహూ కంజ కే మంజ కే భరం ఢూలే కహూ రంగ కే రాజ కే ధరం ఉలూలే కహూ దేశ కే భేష కే ధరం ధామే కహూ రాజ కే సాజ కే